0: ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్న. గర్వంతో మనమో కలిసిపోతాయి.
1: బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాను.
0: తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చిన వేసుకుంటూ పోవాలి.